చకత చమకత చలత కామిని జగిగున్న దమకత చపల దామిని ఓ బావరి ఓ సావరి అరి ఓ చంచల పల చిన్న రుక జా రుక జా రుక జా.